ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణం

0: తెలియజేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడవ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసోన్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసోన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చా

0: తివ్వండి. రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట్ర పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 7:15 ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்டு. திரையிசை.

శ్రోతలందరికీ ముందుగా శరన్ నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈరోజు నుండి దేవి నవరాత్రులు ప్రారంభం. ఈ 9 రోజుల పాటు జగన్మాతను వివిధ రూపాలలో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు. నవరాత్రి అనగా 9 రాత్రులు. రాత్రి అజ్ఞానానికి చిహ్నం. మనలోని దుష్ట ప్రవృత్తులను తొలగించి జ్ఞానాన్ని పొందడమే ఈ పండుగల అంతరార్థం. దేవి నవరాత్రులలో మొదటి రోజైన ఈనాడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజిస్తున్నారు భక్తులు. అమ్మవారు ఈ రోజున ముద్దుగారే 9 బాలిక రూపంలో దర్శనమిస్తారు. మన శరీరంలోని జాగృత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలకు ఈ అమ్మవారిని అధిదేవతగా భావిస్తారు. ఈ దేవి ఆరాధన వల్ల మానసిక బాధలు తొలగి నిత్య సంతోషం, ఆయుష్షు, కీర్తి కలుగుతాయి అని భక్తుల నమ్మకం. ఈ రోజున 16 లోపల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారిని చక్కగా అలంకరించి ధూప దీప నైవేద్యాలతో ఆరాధించడం జరుగుతుంది. నివేదనగా

ఆరాధన భక్తిగీతాలు విందా. పి సుశీల గానం చేసిన భక్తి గీతం విందాం. సాహిత్యం డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర, సంగీతం ఎల్ కృష్ణన్.

0: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: మాధవపతి సురేష్ స్వరకల్పనలో నిత్య సంతోషిని ఆలపించిన భక్తిగీతం ఇప్పుడు విందాం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన జీవన్ జ్యోతి బీమా పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పథకం 436 రూపాయల వార్షిక ప్రీమియంతో 200,000 జీవిత బీమా కవరేజీని అందించే ప్రభుత్వ మద్దతు గల పథకం. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో చేరవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి తరువాతి ఏడాది మే 31 తారీఖు వరకు ఈ కవరేజీ వర్తిస్తుంది. ఖాతాదారుల బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతా నుండి ఆటో డెబిట్ పథకం ద్వారా ప్రతి ఏటా మే నెలలో ప్రీమియం స్వయంగా తీసుకోబడుతుంది. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు. కార్యక్రమంలో చివరిగా పి అరుణగానం చేసిన భక్తి గీతం విందాం.

ఆరాధన భక్తి గీతాలు విన్నాం. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్ధరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామకల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్ధతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చిరిచింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవం

సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్ధరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట్ర పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

0: క్రికెట్ భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: నేరం 12:40 PM. ఆకాశవాణి சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்ட். மெல்லிசை. துவக்கமாக ஜாலி ஆப்ரஹாம் பாடியுள்ள பாடல். டி லோகசிகாமணி வரிகளுக்கு இசை எம் அசோக்.